ధర్మ కుమార కైసర్యావ శ్రీ బ్రహ్మ జ్ఞానయానే విదూర్ కైసరి జ్ఞాన హవ శిశు జనమ మనున్ బడాలె పని కృతి ఉజ్వల శ్రుత సయిత క

పచ్చత్తర రావణ కుమ్మకడు హనుమన్ యో తత్వభాగోతతం ఏ ఆలస్యత కప్టి జట్ట పరజా లౌ నిస్కి జా మంటి జా ట్యాక్కై టేక్న మదిన్న యో శరీరమా జో కాట్ను కాటిస్ మజా మైలే బల్ల చిని తలాయి త బడ లేత్ర వైస్ దుర్జన తైలే గర్ను గరిస్ సబై బలహరి సారా బిగారిస్ గుణ హరి సరణం.